నిన్న జ్ఞానవ మరసితో అజ్ఞానద మాయే నేనే కాపాడో గురురాయ నానా యోనిగళింద బందే బ్రహ్మ జ్ఞానవందు.